నుంచి వాళ్ళు గ్రామీణీతం డిగ్రీ పోనిచ్చి మళ్ళీ వస్తాయి. గింటికి బాయం వంట బాయ్ గింపు ఫెక్కే ముయ్ నెలవు దుమ్మయ్యవు ముం యూసుఫ్ దయ్యేవు అందరికీ భూమించి చిట్టుకుంటున్నా బాయ్ హక్కు బాగుకునేకు లల్ల యోసమ డోమ్.